0: పరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరః ఇతి మానీ పునః పునర్వశమాపద్యతేమి.
1: ఐసే వ్యక్తి జో బాలక్ కే సమాన్ అవివేకీ హై ఉన్హే పరలోక్ కే సాధన కా జ్ఞాన్ నహీ హోతా. ప్రమాద్ కర్నే వాలా వ్యక్తి సాంసారిక్ భోగోం మే ఆసక్త రహతా హై. ధన కే మోహ్ సే అజ్ఞాన్ కే కారణ్ ఇస్ సంసార్ కో హీ సత్య మాన్ బైఠతా హై. ఐసే ప్రాణీ బార్ బార్ జన్మ లేకర్ దుఃఖ భోగతే హై ఔర్ యమరాజ్ కహతే హై కి వే బార్ బార్ మేరే వశ్ మే హోతే హై. ఇసిలియే ఉస్ ఆత్మ సత్య కా జ్ఞాన్ పరమ ఆవశ్యక్ హై. పరంతు యే ఆత్మ జ్ఞాన్ సరళ నహీ హై. యమరాజ్ కహతే హై
0: శ్రవణాయాపి బహుభిర్ యో న లభ్యః శ్రవణాయాపి బహుభిర్ యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః. ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః.
1: యహ్ ఆత్మ జ్ఞాన్ బహుతో కో సున్నే కే లియే భీ ప్రాప్త్ నహీ హోతా. బహుత్ సే సున్కర్ భీ ఉసే సమజ్ నహీ పాతే. ఆత్మ తత్వ కా నిరూపణ కర్నే వాలా భీ ఆశ్చర్య రూప హై ఔర్ ఉస్కో ప్రాప్త్ కర్నే వాలా కోయి నిపుణ వ్యక్తి హీ హోతా హై. కుశల ఆచార్య ద్వారా ఉపదేశ కియా హువా జ్ఞాన్ ఔర్ జ్ఞాతా ఆశ్చర్య రూప హీ హై.
2: मधु शास्त्री द्वारा कठोपनिषद से आत्मतत्व संबंधी विचार श्रोता सुन रहे थे कार्यक्रम आलोक के अंतर्गत.